మూల కర్మములు పురమాణములు ములాఖ్యా నా జాయ ఆఖాఖ రహి లివులాయ ఆఖ వేద పాఠ పురాణ ఆఖ పడే క్రహవ క్యాన్ ఆఖ బర్మే ఆఖ ఇంద ఆఖ గుప్పీ తై గోవింద ఆఖ ఈశ్వర ఆఖ సిద్ధ ఆఖ కీతే కీతే బుద్ధ ఆఖ దానవ ఆఖ దేవ ఆఖ సుర నర మున జన సేవ కీతే ఆఖ ఆఖణ పాయి కీతే కహ కహ ఉఠ ఉఠ జాహి ఇతే కీతే హోర కరే తాక న సక కహ కే జీవడ పావే తే విడ హోయే